ఎవరన్ని మీ సకున్న దెక్కుమట్టక ఎవరంగె ముదాతం హేదకం ఉళే మీహున్నె అది అవ్వోహషాయ్ ఆహర ద్వహం ఈమాన్వా మీహున్నె షైతోనా ఎమీ హెగ్గె ఎక్వరియ కంగావా మీహా దన్నాశి ఫహె ఎకలే గెయి హాదహా నుబావెగింవా ఎక్వరియకే.

ఫొతుగె తెరేం బై ఎవరెన్ నల్లిబును మీహుం కలేగఫాన్ దెకివడేన్ నుగన్నవంతోయ్ ఎవరెం బుధషాయ్ షైతోనాయం ఈమాం వి అది కాఫిరు మీహున్న ఎవరెం బుణతి ఈమా విగన్ తిబి మీహున్న వురెం మిబ మీహున్న తెదిమగులి బుంబొడే.

విజ్యమీసకున్నే త్యబామీహుం అదువున్నా హంగురామ కురుముగా రక్కాతిరకంగా హిఫాషే అది బాబయ త్యబామీహుం హంగురామే నుకున్నాషే నువత ఎమ్మెంగెకుగా త్యబామీహుం హంగురామే నుకున్నాషే.

0: فأصبحوا ظاهرين.
1: మీది బహిరాజ్ జేగడు మిగడిగ మిగనిస్తేనే మాస్టర్ సుల్తాన్ ముహమ్మద్ తకురుఫాను లవ్జంగా కురా హుకురు నమాద్ గడు వగుతూ

అది త్యబామీహున్న రొహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యె. నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.